0: దగ్గన తిన్నక తిన్న దగ్గన తిన్నక తిన్న గెత్త గెత్త గెత్త మామ
1: ఓ మామ ఓ మామ మామ మామ సరే గమ పజాని సని ని పప మామ ఓ మామ అమ్మ గారే సమ్మా.